0: మిత్వా
1: ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మిత్ర, తత్వజ్ఞ, వాటడే
0: మిత్వా
1: తుమాజీ మిత్తుషా.